0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే
1: సూరకి దరజి సూర్ ఇన్నాయా అదో
2: ఎక్కచతురనార అమ్మ చోరగనజి ఎక్కచతురనార అమ్మ పక్కన